0: ఆమదాకర్ అగేది
1: ఏ అమదాక చెప్పే అమదాకమా మాంగే అమదాకమా గుండె అమదాకమా
0: అందకెందుకు గుంతుల ఊడ పల్లిడే పెరవులు ఆగవలేలు
1: పల్లిడే పెరగాకమా అయలు చర్మరి అమదాక అంటే
2: అయలు హుషారు అయలు ఉత్తు పోనా సీద ఈ మార్గత్తు పోరు అవ్వ పల్లికి పల్లిడే సైడ్ లో వెళ్ళావు
0: అయలు చర్మరి మామదాక చెంది ఎంది పిలికడు
1: అయలు ఈ నాటక ఉరుసు జాతర గల్లా పోయింటి ఇక్కడ పోయిట చర్ముడి సంతల్లో పెట్టి కట్లే సామాన్లు బిత్తండి ఇక్కడ అయ్యలు చమ్మ మమ్మదాక ఉండదల్లే అని అయ్యలు కూడా మేలు పేరు చర్మరి మమ్మదాక అంటే అయ్యలు బాణ్యత్తే పేరు పెట్టారు అయ్యలు
0: మస్ట్ థ్యాంక్స్ వన్ డే.

ఉల్పుడండగాక ఉల్పుడండ మనసు గట్టియాకురు పడచోనుల్లా ఇదా వృక్షానడో శాలే కడుతురు మాత్రం నిండో జవాబ్దారి కాక నీకు ఎందుకు కష్టం నండగించెల్లు

ఇది రక్కసిరంలా గిడపెరా వందే సోతుదు పోయినంచిన పుర్తుడు. ఆ జగదాది మాతి శ్రీదేవి అష్టభుజయాదు దర్శన కొరుతు హిమగిరిటు దుక్కొడెత్తినంచిన ఎంగులకు ధైర్యద పాత్రను పొందుతు సింహ వాహిని ఆది మహిష నడే పోయినంచిన పుర్తుకు ఎదురుబత్తినంచిన శంకాసుర దుర్గాసుర రక్కసరను కెర్తు ఐదు పక్క మహిషను కెర్తు స్వర్గును ఎన్నకైకు కొరినారు. మా నవమిందు ఆనిర్దు పక్కనే ఈ లోకగు తెరిని వర్మ దిన మహిషన బెరిటిత్తినకలేను కడపెర సమయ పోండ పత్తన తదినత విజయ పడపినర్దు దుమ్ము మహిషను కెర్తు లోకకు ఎడ్డెప్పు మల్తినంచిన జగదాదిదేవిని సదా ఎన్నొందులే. మహాత్మ్య మల్లవు దేవిన ఎడ్డంతినకులు ఎచ్చ సమయ బతుకున్న ఈ లోకడు ఎడ్డెప్పున స్థితి ఉప్పుండి బర్చాందినకులు జింజిదు పోనగా ఈ సత్యయుగ అంచెనే కృతాయుగ త్రేతాయుగ ద్వాపరయుగ కలియుగ ఈ నాలుగు యుగలు సందుదాయిబక్క కల్పాంత్యాపునికే ప్రళయాపునికే ఈ లోక నాశాపును పంపినంచిన హెచ్చరిక ఈ లోకద జనకులకు ఇత్తుండా అకులు ఏపల బొర్చందిన బేలను మల్పయరు ఎడ్డెప్పుద బేల మల్తుదు ముక్తిను పడేవేరు. అండ పురన్నల మనసుల వంజలెక్క ఉప్పుజి ఒరి ఎరియన మనసుద చింతనే వంజి రీతి అంచాదే ఎడ్డ చింతన మల్పునకులు ఎడ్డ సాధిడు పోయారు బొర్చాందిన చింతన మల్పునకులు బొర్చాందిన సాధిడు పోదు నరకకు పోగు బూర్వేరు అళిదు పోపేరు. ప్రళయాయినంచిన పుర్తుకు త్రైమూర్తులను ఉండుమల్తినంచిన జగన్మాతే ఆ బ్రహ్మకు సుశ్చిత కార్యను కొరండ హరిగు పాలన మల్పునంచిన కార్యను కొరండ ఆ మంజునాథ లయమల్పునంచిన అధికారను కొర్తిని అంచాది త్రైమూర్తులను మెచ్చిదా లోకద ఎడ్డెప్పుకు బెనియరబడాది స్వర్గలోకను పడేని త్రైమూర్తులనే ఉండుమల్తినంచిన జగదాది దేవి అతళ వితళ సుతళ తళాతళ మహాతళ వంపినంచిన ఆ ఏలు తీర్థలోకలు అంచెనే భూలోక భువర్లోక జనలోక తపజనలోక ఇంచిత్తి మేలు లోకలు ఈ పదినాలుగు లోకలనే తన బంజితవులైడు దీవన్నంచిన జగన్మాతే నిజవాయిన శక్తి శక్తి అంచాదు అరెను ఏ పొగులా మదపెరబల్లి అరెను ఎన్నందు అర్ణ సుగిపుడే కాలక

0: సాధ్యుడు. మరి కిలిడే పిలి కూటలున పడే సొర్పొగితే
1: బెర్మెరన వరవలత్త బండవాళ ఉండు అడ ఈయన ఓళు వ్యవహారకు బాడునే ఎన్న మెగ్గే బండెత్త ఊలో కడిపు నంచిన మాత ఏరేరు రాజేరుళ్ళే రాకులన మండేను పొట్ట్యా బుక్క ఒరిన మాతల నమ్మ అడిట్టే ఉండు అడ నక్కు బోడైన మిరిలోక మిరిలోకడు ఉల్లేరత్త ఎంకల్న ఎల్లెప్పన జోకులు దేవతలు అక్కలు వంజి ఎంకల్న అడి అడిక్కు బరోడు పంపినంచిన ఆశే ఎన్న మెగ్గి అనవు మాతెర్లకేన్లే ఈ సర్తి నమ పోయి నమడ బోడాయినంచిన సిద్ధత మాతల ఉండు ఆయుధలుండు బ్రహ్మణ వర ఉండు అప్పెన ఆశీర్వాద తెతోండే మగా అంకొడు గెలుతుది బల వచ్చిన తంకొ నిక్కుండు నిన్న మెగ్గాగుండు నిన్నొట్టిగా బెరిసాయ తిత్తనకుల్లో ఉండు అంచబోడాదే హిరియకులనమ్మ సందిపోతినకులు అట్లేని పూర్వ నెనవరికమంతుండే ఏత్ బెంతనకులి మహిషాసురేనో ఆయన ఒట్టిగిత్తనంచిన దుర్గాసురే అంచినకులు పూర్వ మల్ల మల్ల జనకులు ఏత్ బెంతరు ఎంకలనే బోడాదు రక్కసేరైన సామ్రాజ్య ఒరియోడు పండుదు బెందనకులు మోసడు అక్కలేని పూర కెరియరిగే ఆండ్లా నంకలు ప్రాతస్మరణీయరు ఏ పల ఇంకలక్కలే కై ముగిప్ప ఇంచ ఈ అంకకు పోనగల అక్కలేని పూర నెనమరికేమంతందు దండుగు బిదాడ్నంచిన బిర్సరేని పూర సేరా వందు మీరి.

సమేత చావడిడు పునంచినపడుతుడు. ద్వారరక్షకే పారవతుడు కారగడ్డ బూర్దు పన్నిన విచార దాదవు. శుంభే పంపి నాయకరి మెగ్గలో లేక నిశుంభే ఈ రక్కసరే కూడా ఎంచెంచిన పుదరుండదు. అత అంత సూంబే వంద అల్తుపోయారకులు తయారిచ్చారు. నాలు బెరికి బొట్టు ఏంది దుంబాయే ఇంచ ద్వారరక్షకే పండే సుత్త సేర్దు నోత్తెరిగి బూరిన పెట్టిన తడేరే తీరందే అక్కల నడుర్దు తప్పాదు బరోడాన్ని తేక మురకాండు అయిపండి. ఒక బత్తిన కొల్పుర శక్తివంతేరు పంపినవు సత్యాన్ని ఇజన ద్వారరక్షకే ఎప్పల గట్టి ఇత్తుండ ఉలైపునకలేక పొడిగెప్పు అంచాదు ద్వారడుప్పునకలేని ఎప్పల గట్టి దక్కలేనే కుల్లావుడ స్వర్గద ద్వార రక్షకే పండ సామాన్యన అమరే పండాకి సావుజ్జీందు లెక్క ఎంకుల్ల అమరే అంచితి ద్వారరక్షకను నోతుదిగిడ తెరుందు పండ వైదిన రక్కసరు తంకదకులు పంపినకు సంశయనే ఇజ్జి పోపికాల అకల ఊరుడు నాలుదిన ఎడ్డెప్పుద పాతెరుడు ఇత్తి నేను తిందుదు ఎట్టెడు బతుకున బుర్దు తూకుబూర్న పాంతదలక బతబతదు ఈ స్వర్గకు పగుదు ఓపిని ఓడేగు యమనలోకు ఆ రౌరవ నరకుడు తిర్తు మిత్తు మల్పునగా స్వర్గకు భర్తిని దాయగింది ఎత్త పత్తు నంచిన స్థితి అకలం ఆండలా బర్పేరత ఎడ్డంతి నెక్కలేక పూర ఇంచేను ఎడ్డెప్పుదా బేల మల్పునాగా ఓ అన్న ఎన్నో చూరు బేల మల్త కొరువారా ఎడ్డెప్పుదా బేల ఇంచేనే బాకి అంచ ఈ స్వర్గకు వర్పినంచిన రక్కచెరు లోకకు దాల ఎడ్డెప్పును మల్పుగా అంది ఎడ్డెప్పుద చింతన ఈ సుధర్మ సభటు మల్తుండా కర్మ మార్గుడు అధర్మద సాధి బతుదు మొక్కలు బర్పేరత నెక్కొంచి గతితో జావంది నమ దుంబకు పెద్దది ఏ రాకుండా అయి కాత్ర ముక్కోటి దేవతలను ఒట్టు మల్తుందే బోడాయినంచిన ఆయుధలను పూరా సేర్సావండి రతను ఏరియరు పూరేర్ల యానల ఎన్న ఐరావతను ఏరుదు ఓ పెళ్ళడ ఇద

ఉల్పుడండగాక పిలుపుడండ మనసు గట్టియాకురు పడచోనుల్లా. ఇదా దుక్షానడు శాలే కడతారు మాత్రం నిండా జరుగుతారు. కాక నీకు ఎందుకు కష్టం నీకు నడగించండి.

0: సార్ గెల్కాయి ఆవడం బరందలే
1: ఏరందు కేండరయ్య
0: సుంబెదక్క సేయ్ సరి
1: ఇంచి బత్తి కజ్జా బోడాయినాత

0: సాధ్యుడు మరికిలిడే పిలి కూటలు పడే సొర్పోగి
1: బెర్మెరన వరబలత్త బండవాళ ఉండు అట అయిన ఓళు వ్యవహారకు బాటునే ఎన్న మెగ్గే బండెత్త భూలో కడిప్పు నంచిన మాత ఏరేరు రాజేరుళ్ళే రాకులన మండేను పొట్ట్యా బుక్క ఒరిన మాతల నమ్మ అడిట్టే ఉండు అట నక్కు బోడైన మిరిలోక మిరిలోకడుల్లేరత్త ఎంకల్న ఎల్లెప్పైన జోకులు దేవతలు అక్లు వంజి ఎంకల్న అడి అడిక్కు బరోడు పంపినంచిన ఆశ ఎన్న మెగ్గి అనవు మాతెర్లకేన్లే ఈ సర్తి నమ పోయి నమడ బోడైనంచిన సిద్ధత మాతల ఉండు ఆయుధలుండు బ్రహ్మణ వర ఉండు అప్పెన ఆశీర్వాద తెతోండే మగా అంకొడు గెలుతుంది బల అచ్చిన తంక నిక్కుండు నిన్న మెగ్గాగుండు నిన్నొట్టిగ బెరిసాయ తిత్తనకుల్లో ఉండు అంచబోడాదే హిరియకులు నమ్మ సందిపోతినకులు అట్లేని పూర నెనవరికం అంతుండే ఛా ఏత్ బెంతనకులి మహిషాసురేనో ఆయనొట్టిగెత్తనంచిన దుర్గాసురే అంచినట్లు పూర మల్లా మల్లా జనకులు ఏతు బెంతరు ఎంకల్నేకి బోడాదు రక్కసేరైన సామ్రాజ్యం ఒరియోడు పండుదు బెందనట్లు మోసడు అట్లేని పూర కెరియరిగే ఆండ్లా నంకలు ప్రాతస్మరణీయరు ఏపల ఎంకలక్కలే కై ముగిప్ప ఇంచ ఈ అంకకు పోనగల అక్లేని పూర నెనమరికేమంతందు దండుకు బిదాడ్నంచిన బిర్సరైన పూర సేరా వందు మీరిలా.

0: సుధర్మ సభత చావడిడు పునంచిన భర్తుడు ద్వారరక్షకే పార్వతుడు కారుగడ్డ బూర్దు పన్నిన విచార దాదం శుంభే
1: పంపినాయకరి
0: మెగ్గెలో లేకి నిశుంభే ఈ రక్కసరే కూడా ఎంచెంచిన పుదరుండదా అంత సూమ్య వంది అల్తుపోయారకులు తయారిచ్చారు. నాలు బెరికి బొట్టు ఏంది దుంబాయే ఇంచ ద్వార రక్షకే పండే సుత్త సేర్దు నోత్తెరిగి బూరిన పెట్టును తడేరే తీరందే అక్కల నడుర్దు తప్పాదు బరోడాన్ దేక మురకాండు అయిపండి ఒక బత్తినకులు పూర శక్తివంతేరు పంపినవు సత్యాన్ని ఇజన ద్వార రక్షకే పల గట్టి ఇత్తుండ ఉలైపునకలికి పొడి చెప్పు అంచాదు ద్వారడుప్పునకలేనయ్యా పల గట్టి దక్కలేనే కుల్లావడా.